0: జీ బూంబా.
1: హాయ్ జీ బూంబా, వాట్ ఎ సర్ప్రైజ్! నీ టూకేలి ఇర్కియా?
0: ఆమ్, నాన్ ఎప్పుడూ ఇర్పేన్.
1: ఎనకు పిడిచ ఒరు వరం వేను, పాడల్ కేకరదు రొంబ పిడికుం. 80s సాంగ్స్ ప్లీజ్.
0: ఇవ్వలవుదానా? ఆగటం, కేళుంగల్.